శ్రీసరి కథచిత్ర దీవానికి కంఠశిల్పి సోను నిగమ్ ఎవం కవితా కృష్ణమూర్తి, గీత సలీం బిజ్నోరి, సంగీత ఇస్మాయిల్ దర్బార్.